0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగ్.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వాయిపై శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగంపై శ్రీ గురువాయూర్ దొరై.
4: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ మాండలిన్ రిసైటల్ బై శ్రీ యు శ్రీనివాస్. హీ ఇస్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు వయలిన్ అండ్ శ్రీ గురువాయూర్ దొరై ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి జలజాక్ష హంసధ్వని రాగవర్ణం ఆదితాళం మానంపు చావడి వెంకట సుబ్బయ్యర్ రచన.
4: Shri Srinivas begins his mandolin recital with Avarnam composed by Manambu Chavadi Venkata Subbayar in Rag Hamsa.

0: ఇప్పుడు వినండి. ఓరచూపు జూచేది న్యాయమా, కన్నడగౌళ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడగౌళ. ఓరచూపు జూచేది న్యాయమా, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ, సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాతంగి శ్రీ రాజరాజేశ్వరి రామప్రియ రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: కంటిన్యూయింగ్ ది కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ మాతంగి శ్రీ రాజరాజేశ్వరి ఇన్ రాగ్ రామప్రియ సెట్ టు రూపకాళం.

0: కార్యక్రమంలో చివరగా వెండి మనసు విషయ నాటకురంజి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీయు శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ మాండోలిన్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ నాటకురంజి. మనసు విషయ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం వయోలిన్ పై శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగం పై శ్రీ గురువాయూర్ దొరై.
1: యు విల్ లిసన్ టు కర్ణాటక క్లాసికల్ మాండలిన్ రిసైటల్ బై శ్రీ యు శ్రీనివాస్. He was accompanied by Shri Dwaram Durga Prasad Rao on violin and Shri Guruvayur Dorai on mridangam.
2: ee karyakramam bharatiya shastriya sangeetanni DTH pai nirantaram meeku andinche ragam channel kosam Akashavani Hyderabad indra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad for ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you're going to listen to Veena recital by Sri Ayyagari Syamasundar, supported on Mrudangam by Sri MLN Razu and on Ghatam by Sri Aligola Satyanarayana.
2: Ragam Nirantara Bharatiya Sangeet Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారి వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం శ్రీ అలుగోలు సత్యనారాయణ, ఘటం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు గరుడ గమన, ఎ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కంపోజిషన్, ఇన్ రాగ్ నాగస్వరావళి, సెట్ 2, రూపక్ తాళ్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయ భాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి స్వామినాథ పరిపాలయా సుమాం, నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical violin recital by Shri N.C. Anantakrishna. He is accompanied on Mridangam by Shri P. Jayabhaskar. Shri N.C. Anantakrishna begins his violin recital with Swaminatha Paripalaya Sumam, a composition of Muthuswami Dikshitar in Rag Nata, set to Aditala.

0: కామాక్షి అంబ భైరవిరాగంలో శ్యామశాస్త్రి స్వరజతి మిశ్రచాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు స్వరజతి ఆఫ్ శ్యామశాస్త్రి కామాక్షి అంబ ఇన్ రాగ్ భైరవి సెట్ టు మిశ్రచాపుతాళం.

0: ఇప్పుడు వినండి నాదసుధారసంబిలను నరాకృతాయిరా ఆరవిరాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. నాదసుధారసంబిలను నరాకృతాయిరా ఇన్ రాగ్ ఆరభి సెట్ టు రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. ఇప్పుడు వినండి కోకిల ధ్వని రాగంలో త్యాగరాజస్వామి కృతి తొలి నేను చేసిన ఆదితాళం.
1: You will now listen to a Carnatic classical violin recital by Shri N.C. Anantakrishna. He is accompanied on Mridangam by Shri D. Seshachari. Listen to a composition of Thyagaraja Swami, Tholi Nenu Jesina, in Rag Kokiladhvani, set to Aditala.

0: ఇప్పుడు వినండి. మరివేరే దిక్కెవరయ్య రామ, షణ్ముఖ ప్రియరాగం, ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్య రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ. మరివేరే దిక్కెవరయ్య రామ, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి అనాథుడను గాను జింగ్లారాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీ ఎంసీ అనంతకృష్ణ కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా అనాథుడను గాను ఇన్ రాగ్ జింగ్లా సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical violin recital by Shri N.C. Anantakrishna. He was accompanied on Mridangam by Shri D. Seshachari. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.